ఫహ ఎవరెన్న వాదు కురవ్వా దుహ ఎవరెం బద్దలు విజ్జో మద్దాంది బాతలు వాహకత దక్క కుళివరు కుళం కలేగి ఫాను ఎవరెన్ దూకుల్ల వాషే.

మీ ఇస్మాయిల్ అఫ్వాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువాముంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి

మీ ఇస్మాయిల్ అఫ్వాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువామంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి